ఎబామిహు ఈమా విగంతి బి ఫదైం ఎవరెన్ ఈమా వి నమ ఎవరెన్ నెద్మగు లిబ్నీస్ కం కషవరే అది ఎవరెన్ ఎంబుది ఫురగస్ దీఫ్ నమ ఎవరెన్ వాహకం కషవరి దెకొళు వెరి కమెగ్గె తెరే గయ ఫహె అల్లాహ్ ఎవరెంగె కిబైన్ కలేగ్ ఫాన్ రక్కా తెరి కురవ్వా సలామైక్కన్ దివ్వానితి ఎకలాంగై ముళం అస్సవా ఒడిగింవా ముళ దిన ఒడిగింవా రస్కలాంగే.

0: హమకశ్వరం తిమన్ రస్కలాంగ ఎవరెన్న ఫైద్దెవ్వి మీహున్న హురిహా బావతిగ్గె హెక్కె కలేగ ఫాను గెనస్ దెవ్యస్ కలేగ ఫాను కిబ్లయకం ఎవరెన్ తబాయిన్ వీహె అది ఎవరింగె కిబ్లయ తబావా బేఖలౌ కంగా కలేగ ఫాను వివడానుగన్నవమే అది ఎవరింగె తెరెం ఇబ్బైగ్గె కిబ్లయ తబావానే భయౌ కంగా ఎవరింగె అనెబ్బయకునువే అది కలేగ ఫానుగె అరిహ ఇల్ముగె తెరెం ఆ కంతక ఫహు ఎవరింగె ఎదుంతక కలేగ ఫాను తబావి వడాగెం ఫినమ హమ కశ్వరం కలేగ ఫాను వివడాగన్నవా హుషి అనియా వెరింగె తెరెం కం కశ్వరే.
1: Divay FM Divay Nayaku Numadiya 1 MHz.

అది కలేగిఫాను దతురుఫుళక నుకుమె వడాగెం కొమ్మె తనకుం వేస్ నమాదు కురవ్వాయురు హరుమెత్తెరివెగింవా మిస్కితా దిమాయ కలేగిఫానుగె మూనుఫుడు కురిమతి కురవ్వాషే హమకశ్వరం ఎయి కలేగిఫానుగె వెరిరస్కలాంగె హజ్రతుం ఐస్ఫావా హక్కు గిక్కం కశ్వరే అది త్యబామీహుం కురా అమల్తకామెదు గాఫిల్వె ఒడిగింవా కలహుకంగా అల్లాహ్ ఒడిగెన్వే.

అది కలేగిఫాను దతుర్ఫులకన్ నుకుమివడాగెం కొమ్మె తనకుం వీస్ నమాదు కురవ్వాయిరు హురుమత్తిరి వెగింవా మిస్కితా దిమాయ కలేగిఫానుగె మూనుఫుడు కురుమతి కురవ్వాషె అది త్యబా మీహున్ తిబి కొమ్మె తనిగ్గామె ఇతనా దిమాయ త్యబా మీహుంగె మూనుత కురిమతి కురాషె ఎయి ఎవరెంగె తెరెంగ్ అనియా విరివి మీహుం ఫ్యవా ఎహెం మీహున్న త్యబా మీహుంగె మచ్చ దక్కానే హుజ్జతెన్ నెతిమట్టకే ఫహె త్యబా మీహుం ఎవరెందెకె బిరునుగన్నాషె అది తిమన్ రస్కలాంగే త్యబా మీహుం బిరువితివాషె అది త్యబా మీహున్న కిబ్ల అంగా దివ్వి త్యబా మీహున్న తిమన్ రస్కలాంగె దివ్వా ఫావా నిర్మ ఫురిహమ కురివు మట్టకే అది త్యబా మీహుం తిదుమగు లిబిగతి మట్టకే.